0: ఐరన్ స్టోర్ హాల్ అని హోల్సేల్ డిపో అ నేమ్ టు బి ట్రస్టెడ్
1: సరియా గార్డర్ టీఎర్ ఎంగల్ చేనల్ పట్టి లోహి దర్వాజా సిల్వర్ జా చౌక్ సిమెంట్ రేతి క్రేష్ ఐ రంగ్ వగేరా బజార్ కా బారియా దస్తయాబ్ ఐ
0: హాని యచు మెహరాన్ ఐరన్ స్టోర్ నజ్ బలోచ్ పెట్రోల్ పంప్ నేషనల్ హైవే హాల్ అని
1: రాబ్తే లై ప్రొప్రైటర్ గులాం నబీ ముగల్ 03003204372 ఐ 02424601000
2: खूबसूरती जो असल राज सिर्फ डी स्किन ब्यूटी क्रीम इन

0: ఐరన్ స్టోర్ హాల్ ఆని హోల్సేల్ డిపో అ నేమ్ టు బి ట్రస్టెడ్
1: సరియా గార్డర్ టీఎ ఏంగల్ చేనల్ పట్టి లోహి దర్వాజా సిల్వర్ జా చౌక్ సిమెంట్ రేతీ క్రేష్ ఐ రంగ్ వగేరా బజార్ కా బారియా దస్తయాబ్ ఆని
0: హాని యచు మెహరాన్ ఐరన్ స్టోర్ నజ్ బలోచ్ పెట్రోల్ పంప్ నేషనల్ హైవే హాల్ ఆని
1: రాబ్తే లై ప్రొప్రైటర్ గులాం నబీ ముగల్ 03003204372 ఐ 02424601 00
2: अस्सलाम वालेकुम, मेरा नाम प्रोफेसर मोहसिना नूर इब्राहिम है और मैं पाकिस्तान के सबसे बड़े हॉस्पिटल नेशनल इंस्टीट्यूट ऑफ चाइल्ड हेल्थ में बच्चों के शोबाए सेहत से वाबस्ता हूँ। मैं वालदान से दरख्वास्त करूंगी कि अपने बच्चों को जो कि 5 साल तक की उम्र के हैं उनको पोलियो के कतरे पिलवाएं, चाहे आपने उनको पहले भी पोलियो के कतरे पिलवाए हुए हों। ये पोलियो के कतरे उनकी इम्यूनिटी या उनकी कुव्वत मुदाफियत को और बेहतर करेंगे ताकि वो पोलियो से लड़ सके।
3: खुशखबरी, जर्मन होम्योपैथिक क्लिनिक सामूह वधन बोटा पेट्रोल पंप कोटली कबीर रोड मेरापुर कराची इस्लामाबाद जो मशहूर डॉक्टर मंजूर हुसैन मेमन एमए डीएचएमएस सिंध आरएचएमबी इस्लामाबाद होम्योपैथिक कंसल्टेंट एंड फैमिली फिजिशियन सीनियर लेक्चरर नवाबशाह होम्योपैथिक मेडिकल कॉलेज नवाबशाह हर अरबा खमीस जुम्मे छंछर आचर सूमर